కళ సంకుంది కే సంకుంది ఐషా సంకుంది అతే అది శ్యామ్ చెక్కో కళ సంకుంది కే అది శ్యామ్ చెక్కో కళ